రంగా, తిన్ను రంగా, కడికి రంగా, కుడికి రంగా, నాటా చోరు చారు తేడి రంగా, దక్షిణ కన్నడ జిల్లాలు చుట్టు రంగా, మైకాల పల్తో రాయ తిన్న కల్బు నొరుడి హాజ తిన్న ఇంద్ర బెనంగుండు ఊడే ఎల్లా బస్తం కిట్టురు ఊడే ఉండు తిండు.

ఇన్నురంగా కడికిరంగా కుడికిరంగా నాష్టా చోరు చారు తేడిరంగా దక్షిణ కన్నడ జిల్లాలు చుట్టురంగా మైకాల పల్తో రాయ తిన్న కలుపు నొరుడి హాజ తిన్న ఇంద్ర వేణంగుండు ఊడే ఎల్లా వస్తం కిట్టురు ఊడే ఉండు తిండు.

తారంగడు దగల్ బాజిలు తుళు సినిమాద పదకులనికేనందుల్లారు పద బలి ఎంద్రే నారు సతీష్ శెట్టి పట్ల